0: are not met. India secured 20 medals, including 4 gold at Under-20 Asian Wrestling Championships in Pattaya. And Spain booked place in FIFA World Cup quarterfinals with a dramatic 1-0 victory over Portugal. Belgium beat US 4-1 to enter the quarterfinals. And with that, we end the morning news. Have a nice day.
1: ఇతవరచే కార్యక్రమ సుణుతిలే ఆకాశవాణి దిల్లీరు ఆకాశవాణి కట్టక్ ప్రచుర కరుచు శ్రీక్షేత్ర మాధురి అజిత్రే విసరైచి గరాబుడు సేవా ఆలోచనా కరిచంతి రవినారాయణ మహాపాత్ర ప్రజోజన ప్రదీప్తి శ్రీచందన్